0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी। శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనములు. మా ప్రియమైన అమ్మలకు, అమ్మమ్మలకు, బామ్మలకు, అక్క చెల్లెళ్ళందరికీ ప్రేమపూర్వక నమస్కారాలు. మీ అభిమాన కార్యక్రమం సౌందర్య లహరిలో మీ చెలిగిరి శాలిని మరోసారి మీతో ఉండడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పవిత్రమైన గురువారం శ్రీ షిర్ది సాయిబాబా ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని, మీ కుటుంబాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం వెళ్ళి వీరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక ప్రత్యేక విషయం, రేపు ఎంతో మంది మహిళలు భక్తి శ్రద్ధ

వ్రతాలతో ఆచరించే శ్రీ వరలక్ష్మి వ్రతం ఆ పవిత్ర పర్వదినానికి ముందు రోజు మీ అందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

మా శ్రోతలు వింటూ ఉండండి మీ కార్యక్రమాన్ని. ప్రస్తుతం మీరు వింటున్నది మీ సౌందర్య లహరి అనే కార్యక్రమం. శ్రీ వరలక్ష్మి వ్రతం మహాలక్ష్మి దేవిని ఆరాధించే అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటి. కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం, శాంతి, సౌభాగ్యం కోసం మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ముందుగా మన హృదయంలో ప్రేమ, వినయం, దయ, కృతజ్ఞత ఉండాలి. అదే ఈ వ్రతం మనకు నేర్పే గొప్ప సందేశం.

రేపటి పూజ కోసం ఈరోజే చిన్న చిన్న ఏర్పాట్లు చేసుకుంటే ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, పూజ సామాగ్రిని సిద్ధం చేయడం, పూలు పళ్ళు తోరణం కలశం కుంకుమ పసుపు వంటి వస్తువులకు ముందుగానే అమర్చుకోవడం వచ్చింది. అయితే అన్నింటికంటే ముఖ్యమైనది ప్రశాంతమైన మనసు. భక్తితో చేసే చిన్న పూజ కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తుందని మన పెద్దలు చెబుతారు.

ఈరోజు తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అక్కినేని నాగార్జున గారి జన్మదినం. రొమాంటిక్ హీరోగా కుటుంబ కథ చిత్రాల నాయకుడిగా భక్తిరస చిత్రాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఆయన దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అల్లరిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా నాగార్జున గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నటించిన ఒక అందమైన పాటను ఆస్వాది.

మన చర్మ సౌందర్యానికి ఖరీదైన క్రీములు కంటే మంచి నిద్ర తగినంత నీరు, తాజా పళ్ళు, చిరునవ్వు చాలా అవసరం. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగడం, ఇంకా పళ్ళు తినడం, కొద్దిసేపు నడవడం, ఇవన్నీ సహజమైన అందాన్ని పెంచుతాయి.

శ్రోతలు, ఇక నేటి కార్యక్రమం పూర్తి అవుతున్నది. మీరు మమ్మల్ని విని బాగా నచ్చిందని మా ఆకాంక్ష. రేపు శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ప్రతి ఇంటిలో అమ్మవారి కటాక్షం ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మళ్ళీ వచ్చే గురువారం మరో అందమైన అంశంతో, మరిన్ని మధురమైన పాటలతో మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, భక్తితో జీవించండి. నేను మీ గిరిశాలిని సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం, ధన్యవాదాలు.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: నమస్కారం. పాటలు మారుతాయి, తరాలు మారుతాయి, కానీ కొన్ని స్వరాలు మాత్రం కాలాన్ని దాటి మనతోనే ప్రయాణిస్తాయి. వినండి మన స్వరాల వేదిక కార్యక్రమంలో మన తొలిపాట. నేను మీ వర్ష. ఆస్వాదించండి మన తొలిపాట.

ఈ రోజు మనకు పాట వినాలంటే ఒక బటన్ చాలు. కానీ ఒకప్పుడు రేడియో ముందు కూర్చుని మనకు ఇష్టమైన పాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిందే. పాట మొదలవగానే ఇంట్లో ఎవరు శబ్దం పెంచు అని చెప్పడం

0: తెలుగు సినిమా సంగీత చరిత్రలో కొన్ని స్వరాలు కేవలం గాత్రాలు కావు, అవి ఒక యుగానికి గుర్తులు. అలాంటి స్వరాల్లో ముందుగా గుర్తొచ్చే పేరు ఘంటసాల. ఆయన స్వరంలో గంభీరత ఉంది, భావముంది, తెలుగు పదం మీద ఒక ప్రత్యేక గౌరవం ఉంది.
1: Shakalaka baby, shakalaka baby.

0: గోయా అడియోస్ అమిగో.
1: వింటేజ్ తెలుగు పాటల గురించి మాట్లాడుతున్నప్పుడు పి సుశీల గారి స్వరాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. ఆ స్వరంలో ఉన్న మాధుర్యం ఎంత ప్రత్యేకమో చెప్పడానికి మాటలు సరిపోవు. సున్నితమైన ప్రేమభావాన్ని చెప్పిన, వేదనను పలికిన, చిలిపితనాన్ని చూపించిన ఆమె గాత్రం పాటకు ఒక ప్రత్యేకమైన అందాన్ని ఇచ్చేది. మిత్రులారా, ఆశిస్తున్న నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు. నమస్కారములు. శుభరాత్రి.